ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రదం చ వరదం హస్తైర్ బిభ్రాణం మూషకధ్వజం.

జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో